0: మనదుల్ కాతియ తాళి పూనా హృదయ శిరమ సరిపేదారెందు కర్కమ నిదాగి.
1: అమ్మా తాయి, నానిన్ను బతుకి పలవేను. ఈ జీవనాలి నన్న ఉత్కర్షకే కారణరాదవరో ఇవరు. ఈ జామాతను ననకి పితృ సమానను, ఆతన మగను ననకి సోదర సమానను. అవరిబ్బరూ అళిదరెందాద మేలే నన్న అస్తిత్వకి బెల ఇదే తాయి. బేడ, ఇదో ఈ కయ్యల్లిరువంతహ గడ్గడింద నన్న శిరవన్నే ననకి అర్పిస్తేనే.
2: మగనే చంద్రహాస సైరిసో సైరిసో.